0: ఏం రా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు? భయపెట్టినీగా, నారాజే నావు. ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మన గురాయిని చూస్తుండే బిడ్డ, మన లెక్క తెలవద్. ఆహా, వినాలి వీరములు మాట చెప్తే వినాలి.
1: అబనా సుబనా కొట్టా.